0: రంగా ఉదయదేశ్ మీరు ఎవరెస్ట్
1: బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్
2: ఇన్ దిస్ సాంగ్ ఆన్
1: స్టే ట్యూన్.